0: విష్ణు మంగళం గరుడ ధ్వజ మంగళం పుండరీ కాక్ష మంగళాయ తను హరి ఏక్ పటక్ శుద్ధ మన్ గరి శిలా కు దాయా పట్టి ఎవటా రేడియో రాక్నోస్
1: गुरुवा पनि के भएर लगाएर होला तपाईँको आज्ञा बमोजिम मैले सम्पूर्ण सामग्री तयार गरिसके रेडियो किन
0: हरि ओम प्रारम्भमा निरन्तरको साथी कालिका याफ्याम 95.2 श्रवण गरौँ तत्पश्चात सँगसँगै सम्पूर्ण